తగటిగా బెహెద్ గముద షా షా షా షా నీవు ఒన్నోమదమై డాక్టర్ కథాగర్రోడు ఎడ్డుడుగా కెహగా అంటు